తనను తాను తాను తందను తాను తాను తందను తాను నానయ్యా బొంబే నానయ్యా బాలా బంగారా నీను హణయ్య.

0: జై జై జై జై జగదంబా నినకయాగ భూవరి లోకమ్మా
1: జై జై జై జై జగదంబా నినకయాగ భూవరి లోకమ్మా
0: జై జై జై జై జగదంబా